రమ్ రాజ్ కపూరం, షమ్మి కపూరం, శశి కపూరం, రామం శ్యామం, దిలీప్ కుమారం, పూరబ పశ్చిమ్, మనోజ్ కుమారం, ప్రేమ పుజారి దేవానందం, రూప పుజారి.

మేకప్ కదం కదం పర్ ధోతీ వాలే మోటీ తోందో వాలే లాలే క్రిస్మస్ మే జాపాన్ చలేంగే నహీ తో ఇంగ్లీష్ థా